ఎవరెం ఎఫ్రస్సారు కురా హాలుగా ఏగ అడు అహాఖం గానువా ఆయతే ఎవరెంగే వెరి రస్కలాంగ హదరతుం ఎవరెన్నా హమయకన్నాదే.

ఎవరింగ హిత్త వాఫిలుగం వాహాలుగే అది అనియా వెరివి మీహుం కుల సల్లాత ఎవరింగే మెదుగా సిర్రు కురువే ఎవరెం బునువే మీ ఎబహి ముహమ్మదుగే ఫానీ హమత్ ఎబా మీహుం ఫద ఆదంగే దరియగు ఖంగా మెనువీనువే ఫహె కలేమిన్ దెకే దెనెతిబే జాదు కబూల్ కురణీయే.

భీముగా, అల్లాహ్ మెనువి ఇలాహంతకి వీనమ ఎదితం ఫసాద విజ్జయి ఫహ ఎవరి ఎ సిఫకు బునా కంతకు ఆరుషుగెబిరి అల్లాహ్ ముస్తాహిర్వే బొడిగింబే.

0: ఎవరెం బునూవే రహమాన్ వంత రస్ఖలాంగ దర్ఖలకు హిప్పెవి ఎకలాంగ హుస్తాహిర్ వంత కమాయ్ అదికీత్ అల్లాహుగ దరిఖంబలున్ తకికే ఎవరెం బునా మలాయికతున్ని మా కురవ్వాఫావా ఎకలాంగ అళున్ తకికే
1: لا يسبقونه بالقول وهم بأمره يعملون
0: ابي كلون كلاغ حضرتن اسو بهن ندنوانته ادي ابي كلون عمل كرواني اكلاغ امر فلا اغتشه

ఎవరెంగే ఫహతు గావా కంత ఎఖలాంగే దేనవడిగం వే అది ఎఖలాంగే రుహి వడిగం వా అళకం మెనువి ఎబేకలున్ షఫాయ్ తెర్వే వడై నుగన్నవానితే అది ఎబేకలున్ తిబ్బవాని ఎఖలాంగే హేబ వంతకమ బిరువెతువెగెన్నే.

హున్న ఎవరెంగె కురిమతిన్నాయ్ ఎవరెంగె ఫురగహు అలిఫానుగె అజాబు దురు నుకురవే హిందు అది ఎవరెన్నం ఎవ్వెస్ ఫరాతకు నస్రు లిబుమెన్ నువాహిందు ఎకం ఎగేనమ ఎవరెంగ్ ఎహెనెన్ నుబునానే.

ఇంజారు కురవ్వా కంకషవరి వహీన్ని అది బీరు మీహు ఎవరెన్నం ఇంజారు కురవ్వా హిందు గోవా లవ్వా అడిన్నాహానితే.

0: ఫుట్బాలయం హైడ్య పస్సార్ పురం కి మునాసబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ నౌ ఏక కుంది హేక గదొడు రస్మి దనుక
0: దివహి రాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది అఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిత్త టీవీఎం ఎస్ టీవీ అది దివి రాజ్య గడు వగుతుం గెనస్తేనే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహు రేగండు దివహి రాజ్య అఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరవన దుహుగి హవీరు దివహి రాజ్య పాకిస్తాన్
1: జూన్ హతరవన దుహుగి రేగండు అఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
0: జూన్ హైవన దుహుగి హవీరు అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
1: జూన్ హైవన దుహుగి రేగండు బంగ్లాదేశ్ దివహి రాజ్య
0: జూన్ దిహవన దుహుగరే ఫైనల్ మ్యాచ్
1: ఫైనల్ మ్యాచ్ గబదు పురాణి ఎన్ని గిన పాయింట్ హోదా తే టీమ్
0: దివే ఫుట్బాల్ హత్య పసార్ పురం కి మునాసబతు కా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: దివే కౌమి టీమ సాబస్ సినిమా దండు ఫురాల మాహి
0: దివే కౌమి టీమ సాబస్ సినిమా దండు ఫురాల మాహి
2: ಹೆಲ್ದುಮಕಿ ಗೆಲ್ದುಮಿಕೆ ಮೀ ಬುಣವೆ ತೆದು ಬಹಿಕೆ ಹೆಲ್ದುಮಕಿ ದಿರಕಮಿಕೆ ದಿರಲಿಬುಮಿ ಗೆಲ್ದುಮಿಕೆ
3: ದುನಿಯಕಿ ಮನ್ಸಿಲಿಕೆ ಕುಲಕುಲೈ ನಿಮಿದಿಲ್ಲೆ ಫುನಿ ಫುನ್ಯಂ ಹುಣ್ಣಮುದ ದೂಕೊದ್ದ ಉಣಿತನಿಕೆ
4: ಮೀ ಹಗೀಗತ ಕವ್ಯಸ್ ಬಸ್ ಮುಷೆ ಉಳೇನೆ ರೀತಿಗೊಯ್ ಮೀ ಹುಣಾ ಮೆದುಗಾಯಿ ಅದಬುಗೆ ತೆರೇಗ ಎಬ್ಬಹೆ ದಿವೆಹಿ ಪಹಕಿ ಅಸರು ಗದ ಬಹೆ
5: ಅಂಗಾದಿ ಉಂಗಣ್ಣಾದಿ ಮುನಿಫೋಯ್ ಫಿಲುವಾ ದಿನುಮುಗ
6: ತೆದುವೆರಿ ಕಮ್ಮಾಯಕು
5: ಎಕ್ವೆರಿ ಕಮಾಯಕು
6: ಏರುವೆಸ್ ಮಿಹಾರುವೆಸ್ ರೈತುನ್ನಾಯಕು ರೈತುನ್ನ ಎಮ್ಮೆ ಗಾತುಗ ದಿವೆಹಿ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡು
5: ಎಂಹಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಳಿಸ್ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ 8.5 MHz FM band

ఎవరెం ఎఫ్రస్సారు కురాహాలుగా ఏగ అడు అహాకం గానువా ఆయతే ఎవరెంగె వెరి రస్కలాంగ హదరతుం ఎవరెన్నా హమయకన్నాదే.

0: ఎవరేం బునూవే రహ్మాన్ వంత రస్ఖలాంగ దర్ఖలకు హిప్పెవి ఎకలాంగ హుస్తాహిరువంత కమాయ్ అది కీత్ అల్లాహుగ దరిఖంబలున్ తకికే ఎవరెం బునా మలాయికతున్ని మా కురవ్వాఫావా ఎకలాంగ అళున్ తకికే
1: لا يسبقونه بالقول وهم بأمره يعملون
0: ابي كلون كلاغ حضرتن اسو بهن ندنوانت ادي ابي كلون عمل كرواني اكلاغ امر فلا اگوتشه

తిమన్ రస్ఖలాంగె ఖియామె ద్వహు ఆద్లు వెరిఖంగె తిలఫెత్త ఖాయిం ఖురవ్వాహు షీమె ఫహె ఇవ్వెస్ నఫ్సక ఇవ్వెస్ ఖమకుం బే ఇన్సాఫెన్ నుఖురవ్వాహుట్టె అది ఎయి రెవి ఒట్టరెగ్గె బరుదంఖం గావ్యస్ ఎ గెన్నవాహు షీమె హిసాబు బల్లవా ఖలగుఖం గా తిమన్ రస్ఖలాంగె ఫుదే.

0: ఎత్తరే ఉన్నావు ఎత్తరే ఉన్నావా కూడా ఒక కసరత్కుల్లని బందుకు ఉన్నాయి.
1: కియాబల రాణిగా హింగమ జోమక మా అడు ఆహాఫాణ
2: జిహాన్గే మమ్మమే నా బద్దలు కొల్లంక ఎంగోస్ పలాష
3: డ్రింక్ కుజ్జ కుడుంగి పేళత
4: కుజ్జకు వేణు ఇది అనక
3: అంగే కుజ్జ కుడతీ పాడే
5: ఎహారా మిహారుగే తఫాత్ ఇహుసాస్ తవ్గే రేడియో డ్రామాత దివిరాజ్య గడుగే యూట్యూబ్ ఛానల్లు మిహారు అడూస్ వాలివ్వేనే దివిరాజ్య గడుగే యూట్యూబ్ ఛానల్ అవహ సబ్స్క్రైబ్ కొలవా.

0: గడి మిహార్ హదర్ గడి ఎమ్ మినిట్ మీ దివేహి రాజ్యే గడు అడుగున్ మే మిగడిగా మీ గెనిస్తేనే దివేహి ప్రీమియర్ లీగ్ క్వాలిఫైన్ దిహా సబ్బిస్ కాఫ్ హురాయా గ్రీన్ స్ట్రీట్స్ బద్దల్ కురా మెచ్ గాలోడు దండు వగుతూ అడుగున్ మీ హవాల్ కొలని మీ వగుతూ గాలోడు దండుగా హూరి అడుగున్ మీకు ప్రెజెంటర్ ముహమ్మద్ రమీజా
1: శుక్రియా అజీజా మీ వగతి బెణతి అడ్డు అడ్డాన్ని దివేహి గౌమిస్తాం

ఫైన్ బేస్ రాబట్ బేస్ నాకు అయింది అది ఫౌల్ కూర ఏం కొను తిరిగా రుడి ఎక్కమకు గోమెజ్ ఫౌ హాఫ్ ఉన్ సాలి సతర్ మినిట్ కూడా లేఫ్ మిహార్ మోతి అవునే ఎత్తురవుతో హతరు మినిట్ వరు బేణే ఫార్వాదిన మట్టక మిహా దండ ఇతర సరా రెఫరీకి ఇషారా తయకీగ కురిమిస్ దండవాలి కురే హురాకి సపోర్ట్ హమ అనేకం బదిజా మీ ఒకతో మొత్తం మెదడు కెనివ కొమ్మసర కడవెన్నే సమము మెదడు నుకండే దండవార హమ ఫెరునీసురే సపోర్ట్ దెమ అయగతరే గామన ఫెనే మీ కురిగ హురాకి కులముగ మాసే అదే మౌసూం మెసమ నగాకి అబడక హురితం ఫెనేగందే అది హమ ఏగితర అనమన బెంచం ఫెనే హురాక బెంచం అది శ్యామస్ ఫెనేగందే అనమన అది శ్యామకి గౌమిటీ మకొలేఫ అది హురాస్ కొలేవార రాగలు కుళమే దక్కా ఫకుళం తిరా అది సాలిస్ ఫస్ట్ మినిట్ కుళవిగే ఇతర ఒకత హతరు మినిట్ ఫెరికెన్ కొడియం మిదని మిహారు హురా ఏకే క్లబ్ గ్రీన్ స్ట్రీట్స్ ఏకే ఫుర్తమ గ్రీన్ లండు జాఫ్ ఫౌ హాఫ్ గా హురా లండు జాఫ్ వని గ్రీన్ లీ ఫెజ్ ఎమ్మింగ్ హాఫ్ మెదవర సెన్స్ అక్కల క్యారింగ్ మెదవర హుళం ఫ్రాత్ మెదర క్యారీ బాబా కుడియ ఫోన్ వాద మిదని రిల్వాన్ వహీద్ ఇల్వాన్ ఇషారా తంబర్ ఎఫరే జిల్లా కొరియ ఫణవాలి బోళ హుళం ఫ్రాత్ పెనల్టరి క్యారి ఫార్ ఫ్రాన్సిస్ దిఫా కురంగుణ మొత్తం కొరియ ఫణవాలి బోళ జహన్ దీ ఫారు అషా నంబర్ కుళంతరి గోమెజ్ జాన్ మొత్తం ఫారు ఫాదర్ కఫ్ మొత్తం గ్రీన్ కుళ గ్రీన్ కుళంతే రీందు కార్డుస్ దక్కా గ్రీన్ గే మాజిన్ రీందు కార్డు దక్కి ఇతరు ఒక హతరు ముట్టరేం బాకీ మ్యారుని తిమ్ మినట్ ఎమ్ మినట్ కొలవిజ్ ఎకెంగ్ ఎక్కెద్ద టీమ్ వేసుకోమ టీమ్ కొందని జాబాన్ తస్మిన్ కొరియ ఫోన్ వాళ్ళు కూడా పెనల్టరీ ఎక్కడ గ్రీన్ హాఫ్ తిరిగి గ్రీన్ కొడుతున్న దిఫా కొరియ ఫోన్ సెన్సాక ఉత్తర కూడా క్యారింగ్ అత్యం జైలం జైలం బోడ అత్యం కొరియాస్ మెదడు హురాస్కో కొరియా టీమ్ ఏం కొడుతున్న మెదడు హురాస్కో ఆ సెన్సాక అది మీద ఫ్రాతు హురా హాఫ్ తిరిగి మెదడు కానీ ఫాతు తంగుడు ఫాతు టీమ్ ఏం కొడుతుంది తిరిగి కొంటే ఫోన్ బోడ మెఫర్ మెదడు కొడుతున్న ఫాక జీఫా డి ఏరియా క్యారి హుణం ఫ్రాతు ఫర్ హురా హాఫ్ తిరిగి పెనల్టరీ క్యారి హురా కొడుతుంది అత్లా అత్లా కొరియా తస్మీన అని కాస్ తస్మిన్ బోళ ఫే మనవన్ హోన ఫరత్ కురే జిల్లా మెదరం హురసు గ్రీన్ హాఫ్ తిరే కురే ఫోన్ బోళ మీరి తయ్యార సాధు హెనెస్ బోళ అత్లాఫి ఫర్హాన్ అత్లాన్ కురియంగ సుణం ఫర మెదరం గా క్యారింగ్ దిం బోళ మన ఫరోలి ఫదియే హుహా బెస్ కులంత్ర కు నేరి హురా హాఫ్ తిరే హురా కులంత్ ర కబ వెట హురా హాఫ్ తిరే బోళ ఫరోలి మన హోన ఫరత్ రోగా దితిం ఫుటే క్యారి హురా కులంత్ ర బోళ అత్లా కురియ దీఫ్ కురియ ఫోన్ బోళ మెదరం గా క్యారి సాధు బోళ అత్లాన్ సాధన్ గోమెస్ బోళ అత్లాన్ మెదని సెన్స కాల్ మన కురే కు సాధ దీఫి హాఫ్ కు మెదవర పెనట్రీ క్యారి హోన ఫరత్ రోగా క్యారి సాధు బోళ కొంటో గా ఎర్దే బదే బదే కులంత్ర నగాదిం బోళ ఇర్మది ఫరాతు మీ నగాదిన్ హతావిస్ నంబర్ మాహువా మాహో ఏరియా బేరం కనాది మాల కొంట్రోక ఫీర్ మధ్య ఫరాన్ కొంట్రోక తంగుల ఎత్తర ఎగాన ఇరాష ఇరాష అనే కేసు మాగో దింబోళ ప్రతి మధ్య గోల్ మధ్య జిహిలని కారి ఎద్దే కొలం తిరిగి దిఫా కురి బోళ ఇరుమతి ఫరాతుంది దిగో తగ్గోస్ ఉత్తర కొలం బేరువి కోణరక గోల్ కురుమతి జోమక బేరు ఇతరు వాగు దహతర మిడత దెమినట్ కొలే ఇఫా పురా కొలం తిరిక ఫర్వాదెన్ కుడెర కొలం హార కొలం హుట్టా హమత ఇతరు వాగు దహతర మిడత మిార్ తిమ్ మినట్ కొలే ఇఫా బాకీ ఎమ్మె మినట్ ఎమ్మతి క్లబ్ గ్రీన్ స్ట్రీట్స్ ఇల్లాడు జాఫ్ కాఫ్ హురా ఇల్లాడు జాఫ్ హురాగే సపోర్టర్ కాడు మిహా సలమణ ఇవే అది బేరు దుమ్మారి గాడు ఇవే ఆశకు అంగే అంగ్ సపోర్టర్ వరగ్గినంత మనం బాగు రెఫ్రీ మిహారు బాధ ఇవన్నీ ఫరువాదేం కుంతురి మా గినేరు దాంట్లో తెలియక ఫరువాదేం మా గినేరు నగాతి బేర్ అటుగడు కొన్నా ఇషారా కొల్లా మిహారు హురాయి మొహమ్మద్ యూను సుస్ని కుడే మిహార్ అరణి బాకీ మోతి మినిట వేస్తే నేను అడగడేను మీ దేవతలో రెఫ్రీ దేని కొడుకో దక్కానే మ్యారు తస్ తస్మీనుగా బదలుగా కుళం మినికుండని సతార నంబరు యూనుస్ వస్తుంది మొహమ్మద్ యూనుస్ రెఫరీకి ఇషారాతికి ఇషారాత ఎక్కి అరిగంట సర్వాయకం అరిగంట అరిగంట గణేష్ దండం అరువా కుళం తెరే అది అరిగంటక మిహార వల్ల ఏ బదలు మిహార కుళం మినికుతి మొహమ్మద్ యూనుస్ ఇతరు వగతుగా హతరు మినిట్ అడుగున మేము గడ్డి ఇంకొలేవి హమ విజ్యదెంగి 55 వగతుకోవడం మినిట్ అడగండి ఇవ్వని రెఫరీ దేవాణి హుర్ కాఫ్ హురా ఎకే క్లబ్ గ్రీన్ స్టేట్స్ ఎకే గ్రీన్ స్టేట్ దాని జాహాఫ్ హాఫ్గా హురా దాని జాఫ్ అని కుళం బాధ రీతి

0: కడిమార్ హెక్కడి సాలిస్ ఫస్ట్ మినిట్ మీ దివ్యరాజయ్య గారు దెమ్ దివ్యరాజ్య గారు మిగడిగా మీ ధన్యవాదని సరుకారు గివులానా మిన్న ఫరహత్తోగా దెన్నము పురుతం ధన్యవాదాన్ని సరుకారు గివులాన్ మాదతో గురాతు మెజిస్ట్రేట్ కోర్ట్ కాఫ్ గురాతు దివ్యరాజ్ నంబర్ 5 ఎంగషింగ్ ఇతిహాస బిస్ సోళ వేవులాన్ మెల్కొరిక మీ ధన్యవాద అంతనుగా మిల్కొరిక మామెదు దావా కురా ఫరాతి బాణమ దేహా సబ్బిస్ జూన్ అషావిస్ వినదోగి బారు గడి సుమ్నిట్క కురింగ్ నియమకం కాఫ్ కురాదు మెజిస్ట్రేట్ కోట ఎంగి ముగదమే కాఫ్ కురాదు డ్రీమ్ క్యా అమిల గోతిక వాయిమ్యాయ మారత్త కాను ఫ్లేముద కాఫ్ కురాదు యూనిసన్ క్యా అమిల గోతిక వాయిమ్యాయ మారత్త కాను ఫ్లేముద కాఫ్ కురాదు ఉనిమాకి క్యా అమిల గోతిక వా ఎంహ్యాయ మారత్త కాను ఫ్లేముద కాఫ్ కురాదు వైవై హౌస్ క్యా అమిల గోతిక వాయిమ్యాయ మారత్త కాను ఫ్లేముద కాఫ్ కురాదు ఏ హౌస్ క్యా అమిల గోతిక వా ఎంహ్యాయ మారత్త కాను ఫ్లేముద కాఫ్ కురాదు అరాముని గుకియా అమిల గోతిక వా ఎంహ్యాయ మారత్త కా నూఫ్లేముద ఎకావిసులు హిజా సాధిస్తే సాలిసతే హతే చూన్ దేహాసప్పిస్ మానతల్ గురాదు మెజిస్ట్రేట్ కోర్ట్ కాఫ్ గురాదు దివిహిరాజ్ నంబర్ 5 నుయంగషెన్ ఏ దేహా సబ్బి సతార్ ఫైవులాన్ తరణ్య వసియతెన్ ఉత్తో బెలు మీ దన్న మా ఫరాదు కమచ్చ తరణ్య నూత వసియతె వాణమ దేహా సబ్బిస్ జూన్ అషావిస్ ఉన్నదోకి బారగడి సుమ్నెట్కె కురింగ్ దీమకు కాఫ్ గురాదు మెజిస్ట్రేట్ కోట ఎంకి ముంగిదమే హవ్వా నజీలా అందలిబ్గె కాఫ్ గురాదు ఫాత్మత్ నాజిమా అందలిబ్గె కాఫ్ కురాదు ఆషత్ సహియా ఉనిమాగె కాఫ్ కురాదు అష్ఫాహుమద్ మురింగు కాఫ్ కురాదు అష్ఫాగ్ అహ్మద్ మురింగు కాఫ్ కురాదు తొలత్ మొహమ్మద్ మురింగు కాఫ్ కురాదు ఏ కాఫ్ సులిచా సాత్స్తెక్ సాడిసతే హతే చూన్ దేహా సప్పిస్ అరేతుడు తిరుపురి తొడ్డు మెజిస్ట్రేట్ కోర్ట్ అలిఫ్ అలిఫ్ తొడ్డు నంబర్ UIMC IUL దేహాస్ ఫన్ సర్వీస్ నూఏలాన్ మిల్కొరిక మీ ధన్యవాద కిచ్చా తంతనుగా మిల్కొరిక మామిదు తవ్వాకురా ఫరాతి పాణమ దిహదోగి తెరేగా అలిఫలిఫ్ తొడ్డు మెజిస్ట్రేట్ కోట ఎంకి ముంగదమే అలిఫలిఫ్ తొడ్డు తస్నీమ్ క్యా బండార గోతికవా ఎంహ్యాయ్ మారత్తక నూఫ్లెముద కడిమార్ హెగ్గడి సాలిస్ హెమినెట్ ఫన్ సస్తే సిక్కుంతు మీ దివ్యరాజ్ గారు నిగడిగా దెమ్మి ధన్యవాదని అమిల ఫరత్తుగా దెన్ను అల్గున్ మింగ బప్ప సీనితదు ఫేరీ పెలస్ అహ్మద్ షఫీక్ దేహాస్ ఫన్ సర్వీస్ సెప్టెంబర్ 29 యుగవని న్యాయఫే భీమా బప్పకి మధ్య విస్తారం జన్మత వసియత వాణమ ఎంఎస్తోకి తెరేక అల్గుండ గుళువ ఎక్కడి నింబ్యం విధమే అలాక్ ఫరాతు మొహమ్మద్ షువా షఫీక్ నుయంగషెంగషెంగ్ హతెంగ్ హతరెంగ్ హతరే సుమె హతెంగ్ హై తినెంగ్ అషె తినెంగ్ హతెంగ్ హతరే అల్గునుంగ మమ్మ మాఫన్ను రబలేన్ ఆయిషత్ సయీదా దేహా సబ్బిస్ జూన్ హతరే గవని న్యాయపే భీమా మమ్మగె మచ్చ ఎవ్వెస్ తరంజ నువత వసియత్ ఎవ్వాణమ తిందోగ తెరేక అల్గుండ గుళువ ఎకన్నిమ్మ్యమ్మిదమే అలాక్ ఫరాతు హసన్ షాఫ్యూ హతే నుయెంగ్ హతే హతరే సుమె హతరెంగ్ హతే అల్గున్మంగ మమ్మ గాఫ్తా తినదు లైట్ స్టార్ ఆమె తబీబా దేహా సబ్బిస్ మే తెరిహు గవని న్యాయఫే భీమా మమ్మగ మచ్చ ఎంవెస్ తారణ్య నువత వసియత వాణమ ఎంఎస్తోగ తెరేగ అల్గున్మ నా గుళువ ఎకన్నిమ్మ్యమ్మిదమే అలాక్ ఫరాతు అహ్మద్ తస్నీమ్ హతెంగ్ హతెంగ్ షెఫహే నుయెంగ్ తినెంగ్ హతరే ఐషత్ రషీద హతే నుయెంగ్ హతరెంగ్ హయే హతరే సుమె సుమె అల్గున్ మింగలోబైత్ బప్ప హాలిఫ్ తురాకుడు నూరం విలా అబ్దుల్లా జలీల్ దేహా సబ్బిస్ మే విహీ కవణి న్యాయఫే భీమా బప్పకి మచ్చ ఎవ్వెస్ తారణ్య నువత వసియత్ వాణమ హైద్దోగి తెరేక అల్గున్ మిన్న గుళువ ఎకన్ని మేముగదిమే హైలాక్ ఫరాతు సౌదుల్లో జలీల్ నువైఫ్ హెంగషే దే దే దేంగ్ హతే అస్లం జలీల్ హతెంగ్ హతే తినెంగషే హతెంగ్ హతెరెంగ్ హతే నాసిరా జలీల్ నువెంగ్ అషే దే నువై ఫహెన్ నువై నువై ارغن من گلوبت باپا نامین فارمولا حسن ہوینا گیریاز عبداللہ عزیز محمد تہا سبس میں 29 کونی نیائے فے بیما باپا کے مچے وستارن جنو تا وسے تے وانما تہا سبس جون 22 وا ہوم دو کے کورین ارغن من نا گلوبا اکن نیم میں گد میں ائی لاگ فراتوں عائشہ امیر عزیز ہتن ہتن کے ایک نوے تے نے فہ احمد مسرور ہتن نوے ہترے سومن نوے سومن ہتے ಕಡಿಮೆ ಹರ ಹೆಗ್ಗಡಿ ಫನ್ ಸಾಸ್ ಮಿನಿಟ್ ಸೌವಿ ಸೆಕುಂದು ಮೀ ದಿವಿರಾಜಗಳು ದಿವಿರಾಜಗಳಿಗೆ ಮಿರೆಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ತಕ್ಕುರಿಯ ದಾಯರುಗ ಸ್ಟುಡಿಯೋ ಬಗುತುಂಗಿನಸ್ತೇನೆ ಎ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಹಿಯಾಲತಿ ಬಲ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ದೆ ಮಿಗೆ ತುರು ದಿವಹಿ ಪ್ರೀಮಿಯರ್ ಲೀಗ್ ಕ್ವಾಲಿಫೈನ್ ದೇಹ ಸಭ್ಯೋಗ ಕಾಫ್ತಲ್ ಕದ್ದು ಹಾಲಿಫ್ ತಿದ್ದು ಬದ್ದಲ್ ಕುರಾ ಮೆಚ್ ಕಲರು ದಂಡು ಬಗುತುಂಗಿನಸ್ತೇನೆ ವಾಕ ಎಹುಂತಿರಿಗೆ ಮಾನು ಮಾತಿಟ್ಟಕ ಧನ್ಯವಾದ
1: ಅಂಗಾದಿ ಉಂಗಣ್ಣಾದಿ ಮುನಿಫೋಯ್ ಫಿಲುವಾ ದಿನುಮುಗ
2: ತೆದುವೆರಿ ಕಮ್ಮಾಯಕು
1: ಎಕುವೆರಿ ಕಮಾಯಕು
2: ಏರುವೆಸ್ ಮಿಹಾರುವೆಸ್ ರೈತುನ್ನಾಯಕು ರೈತುನ್ನ ಎಮ್ಮೆ ಗಾತುಗ ದಿವೆಹರಾಜ್ಯಕ್ಕೆ ಅಡು
1: ಎಂಹಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡಿ ಹನು ಎಮ್ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
3: ರಾಜ್ಯಕ್ಕೆ ಕೊಮ್ಮೆ ಹಿಸಾಬೆಗೆ ಹುರಿಗೆಂಬೆಸ್ ಎಬ್ಬೆಸ್ ಅಗೆ ದೆಕ್ಕುಮ ಕಾಣುಲ ಪಿಎಸ್ಎಂಗೆ ಚೆರಲ್ತ ಫೋನು ಅಡುವ ಹಾಲ ಬಲಾಲುಮ ಫಸೇಹ ಗೊತೆ
4: ಪಿಎಸ್ಎಂ ದಿವೆ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡ ದೀನುಗೆ ಅಡು ಅದಿ ದಿವೆ ಎಫ್ಎಂ ವೆಸ್ ಅಡುವ ಹಾಲ ವೇಣೆ
3: ಟಿವಿಎಂ ಎಸ್ ಟಿವಿ ಅದಿ ಪಿಎಸ್ಎಂ ನ್ಯೂಸ್ ಬಲಾಲುವೆ
4: ಪಿಎಸ್ಎಂ ಐಒಎಸ್ ಅದಿ ಆಂಡ್ರಾಯ್ಡ್ ಫೋನ್ ತಕುಂ ಡೌನ್ಲೋಡ್ ಕುರವೇಣೆ
3: ಪಿಎಸ್ಎಂ
4: ಅವಹ ಫೋನ್ ಡೌನ್ಲೋಡ್ ಕೊಡಪ್ಪ
5: ಇಬ್ಬರ ಉಮ್ಮಿ
6: ಮೀ ಮುಬಾರಾತು ಅಳುಗಣ ಆ ತಜುರಿಬಾತಕ ಆ ಮೌದು ಮಾತಕ ಅಳುಗಣ ಎಂಗೆಂದಾಣಿ ಕಮುಗೆ ಫೋಣಿ ಉಮ್ಮೇದುಗ
7: ಮೀ ಹುರಿ ನಿಯ ಕಂಡಾಳಗೆ ತಮ್ಮ ಮೀಗೆ ದೇವೆಮ್ಮ ಕುರಿಯಕ ದಾಂ ಹವ
6: ಹಿತಂಗರಿ ಮಿ ಫರ್ ಬಾರು ಆಣಿಯ ಪಣೆ ಲಿಬುನಸ್ ನೊಲುಬುನಸ್ ಲಿಬೆ ತಜುರಿಬಾಯಿ ಕಿ ಅಳುಗಡೆ ದೇಖೆ ಕೊತಕ ವರ ಬಡೊ ಇಚ್ಚೆ
8: ಓಫೆನ್ ಹಗೀಗತಕಂ ಹೆದುಮ ಬ್ಯಾವಿರಿನ್ ಕೂಡ ಉಫಾವಿರಿದ
9: presenter competition get title ufulala baveri ki
5: radio program husalma shogaru afratata khas kokain divai rajya gadon kore genda reality show
10: fahi pe present
11: best radio presenter competition
8: ಹುಕುರು ಅದೇ ಹೊಣೆ ಹಿಡಿದು ಹೋಗಿ ಮೆಂದರು ದೇ ಚಹಾಯರು
5: ರಿಪೀಟ್ ಹುಕುರು ಅದೇ ಹೊಣೆ ಹಿಡಿದು ಹೋಗಿ ರೇಗಂಡು ದಿಹ ಗಡಿತರಿ
8: ಎಂಹಾ ಸತರ್ಸತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಡಿಯ ನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
5: ಫಹಿಪೆ ಪ್ರೆಸೆಂಟ್ಸ್ ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್ ಮಿ ಮುಬಾರಾತ್ ಬೆ ಕೋ ಸ್ಪಾನ್ಸರ್ ಕಿ ಹೋಲ್ಸೇಲ್ ಪಾಯಿಂಟ್
12: ಅದಿಯನ್ ಅದಿಯನ್ ಕೀನ ವೆಫತಿ ಹೋರಿ
13: ಮೀರಿ ಅವರ ಬಡ ಹಾಸ್ ವೆ
12: ಅಣೆ ಕಟ್ಟೆಸ್ಟು ಕ್ಯಾರಿ ವಿ ಮತ ಮಣ್ಣಾ ಮಣ್ಣಾ ಹಾದ ದೇರ ವೆಫಯೆ
13: ಆಹಾರಿಗೆ ವರ ಗ್ಯಾಕುಜ್ಜ ಆರಣ್ಣ ಮಲಾಮೆ ಕುರಣೆ
12: ಹಾಸ್ ನು ಎಬ ಸ್ಪಿಲ್ ದ ಟೀ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಡು ಎಹಿ ಮತಿ ಕಾಲ ಹೂರಿ ಹಾ ಕಂಕ ಮಂ ಹಲ್ಲು ಹೋದನಗೇಣ
13: ಸ್ಪಿಲ್ ದ ಟೀ
12: ಮಿಕಾಲ ಕಂಕನ್ ದಿಮಾವೇಮ ಕಾಂತಕ್ಕುರ ವಿಧಾನ ಗೊತ್ತಂಗ ಎ ಪ್ರೋಗ್ರಾಮ್ ಉಂಗೇಣೆ
13: ಸ್ಪಿಲ್ ದ ಟೀ ಹಮೆ ಗಣಿ ದಿವೇ ರಾಜ್ಯ ಗಾಡು
14: ಆದಿತ್ಯ ದುವ ಹೋಗೆ ಹವೀರು ಹತ್ರ ಗಡಿ ಫನಡಾಗ
15: ರಿಪೀಟ್ ಬುದ್ಧ ದುವ ಹೋಗೆ ಹವೀರು ಹತ್ರ ಗಡಿ ಫನಡಾಗ
14: ಅದಿ ಬುಡಾಸ್ಪತಿ ದುವ ಹೋಗೆ ಹವೀರು ಫಹೆದ್ ಜಹಾಯಡು
12: ಎಂಹ ಸತರಿಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹಾರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದೇ ಅಡ್ಡಿ ನುವೆ ಮೆಗಾ ಹಾರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್ ಹಮೇ ಕಣಿ ದಿವಹಿ ರಾಜ್ಯಗೆ ಅಡು ಎಂತಿಸಾರ್ ಕೊಲ್ಲವ್ವ
16: ಸ್ಪಿಲ್ ದ ಟೀ
17: ದುಳಹಯ ದಿರುಳು ಮಕ ದುರುಹುಳುವಾದದೆ ಎಮ್ಮೆ ಮುಜರ್ರಿ ಬುತಾಳು ನಡೆಯಕಿ ದುಳಹಯ ಸಿಹತು
18: ದುಳಹೋ ಸಿಹತಕ ಮಗು ಫಹಿಕೊದ್ದೆ ಎಮ್ಮೆ ಕಶವರು ಮಸ್ತರಕಿ ಡಾಕ್ಟರುಂಗೆ ಇರುಷಾದ್
19: ಲೇಮಚ್ಚದ್ದ ಎಮ್ಮೆನ್ನಕಿ ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ ಗೆ ಸಬೂನ್ ಲೇಮಚ್ಚದ್ದ ಮೀಹುನೆನ್ನು ಎಮ್ಮೆ ಲೇಮಚ್ಚದ್ದ ಮಗು ಫಹಿ ಕೊಡುವ ತಫಾತು ಕಂತತ್ತೋಗುತ್ತೆ
10: මෙහර ෆිතිෆයිම් වරෙක් බදාන මිසාල්ක ඩිස්කෙන් එච්ච වර පොඩන්න අර ෆිතිප හොරෙජ්ජයාම
20: හිතුගේ
21: මස්සල දිමාවාන මෙහර එක මිහුණ දිමාවාන එක ගොත්ගොත
17: ඩොක්ටරුන්ගේ රුෂාදායකු දුළහි උදිරියුළු මේ බට්ටන් කුරුමා මගුෆයකුත් දෙනි
18: ಕೊಮ್ಮೆ ಹುಕುರ್ದೋಹೆ ಗೆರೆ ನೋಯೆ ಜಹಾಯಿರು ಸ್ಟುಡಿಯೋ ಇಂ ವಗುತು
17: ಎಂಹಾ ಸತರಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡಿ ಅನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
18: ದಿವೆಹಿ ರಾಜ್ಯಗೆ ಅಡು
22: ದಿವೆಹಿ ಬಹುಗೆ ಫೋನ್ ಆಯುಧ ಶೋಗರು ಅಫರ